0: నమస్తస్తదేవా నమస్తంగపేవా
1: నమస్తన్ అజన్మే నమస్తన్ సువన్మే
0: నమో సర్వకోణే నమో సర్వపోణే
1: నమో సర్వరంగే నమో సర్వపంగే
0: నమో కాలకాలే నమస్తస్తదయాలే
1: నమస్తన్ అవర్ణే నమస్తన్ అమర్ణే
0: నమస్తం జరారం నమస్తం కర్తారం
1: నమో సర్వతందే నమో సవందే
0: నమస్తం నిశాకే నమస్తం నిర్వాకే
1: నమస్తన్ రహీమే నమస్తన్ కలీమే
0: నమస్తం అనంతే నమస్తం మహంతే
1: నమస్తస్త రాగే.